ఆఫీస్ ములాకాత్ లో www.digitalgujarat.gov.in సుగం డిజిటల్ గుజరాత్ లాంచి ఆన్లైన్. ఫిల్మ్ చైకర్ కలకర్ లతా మంగేష్కర్.